0: ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచితం గంగాష్టకం సంపూర్ణం.
1: దైవీయ రాగతిల్ తొడర్ చిదంబరేశ్వర స్తోత్రం పాడియవర్ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.